0: గారే గారే
1: గరబడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: బట్టే
1: సూర కింద ఇన్నాయో
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరకరాజే
0: మేదే మన్ కే ద్వార